అనురాగి విగత మోహముని బృంద నిశివాసర ధ్యావై గుణగణ గావై జయతి సచ్చిదానంద.